గురు మేరు కరుణ బక్షిస్తారు. సద్గురు అందే బక్షి మార్గ తే తుర సకీయే. సద్గురు సాడీ చోలీ గురసిఖీ దా దాన నామ దాన దీ దాతా ప్రదాన కరన ਸਰਬੱਤ ਦਾ ਧੰਨਵਾਦ ਭੁੱਲ ਚੁੱਕ ਦੀ ਸ਼ਮਾ ਸਾਰੇ ਫਤਿਹ ਬੁਲਾਓ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ।